ప్రభుకాయ సిమరన్ తీర్థ శలాన్ని, ప్రభుకాయ సిమరన్ దర్గమాన్ని, ప్రభుకాయ సిమరన్ హోయ సోఫల, ప్రభుకాయ సిమరన్ సఫల ఫలా, సే సిమ్రహ జన ఆప్ సిమరాయ నానక తాకే లాగోపాయ, ప్రభుకాయ సిమరన సప్తే ఉచ్చా

ఈ ఆచార్య కథ అష్టపది సాధక సంగముఖోజలహోత సాసంగ్ మలసగరీకోత సాధక సంగ్ మటే అభిమాన సాధక సంగ్ ప్రకటా సుగయాన్ సాధక సంగ్ భుజే బ్రమరేరా సాసంగ్ సబోతన బేరా సాధక సంగ్ బాయ నామ రతన్ సాధక సంగ్ ఏక ప్రజతన్ సాధకి మహిమా బర్ణే కౌన్ పురాణి నాన్కి సాధకి శోభా పర మహే సమాన్ని సాధక సంగ్ అగోచర్ మిలాయ సాధక సంగ్ సదా ప్రఫులాయ సాధక సంగ్ ఆవే బస్ పంచా సాసంగ్ అమర్త రస పుంచా సాసంగ్ వై సబకీ రేన సాధక సంగ్ మనోహర బయన సాధక సంగ్ నా కతుము తావే సాసంగ్ అస్తిత్ మన పావ సాధక సంగ్ మాయాదే భిన్న సాసంగ్ నాన ప్రభు సుప్రసన్న సాసంగ్ దుష్మన్ సమీత్ సాధు కే సంగ్ మహాపునీత సాసంగ్ కే సేవ నహి బయ